పదాని దగని దగమ సగపదాని సగపదాని అగదని నగదని దగని దగ పద అగదని నగదని దగని దగ పద అగదని నగదని దగ.